0: సమంతః సిదేక్షణాం శశిధరాం రాజరాజేశ్వరీం అంబికాం.
1: శ్రీకిరణ్ కాకి దంత శిల్ప నాయకి ముదీ.